0: నిజంగానే రమ్మన్నారా
1: సార్? ఇంకా మీ డౌట్ ఏంటి సార్? నిజంగానే రమ్మన్నారు సార్? అన్నా కానీ కానీ.